0: ప్రేమాలయ ఈ దేవాలయ కరుణాడ తాయి సదా చిన్మయి కరుణాడ తాయి సదా చిన్మయి. ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు. హలో హలో
2: నమస్తే సార్.
1: నమస్కార, యారు మాట్లాడారు సార్? అది
2: మేఘానంద సార్. మేఘానంద.
1: మేఘానంద్ అవరే, యా అక్షరంద గీత హేళ్ళ్రి.
2: ఆ హేళ్తాను సార్. యారువని మమతను ధీరల్లి ధీరా ధీర ధీరా మందనమ్మ శూరా శూర శూరా అమ్మీరా. యారివను
1: నా అక్షరాల సరి మేఘానంద అవరే, ధన్యవాద. హలో
3: సార్. నమస్తే సార్. విద్యానగర
1: హెసరు తొందర. హలో హేళి సతీష్. నా అక్షరంద ఒందు గీతనే హేళి సతీష్ అవరే.